0: ప్రభావం కావాలి సార్ అంటే మీకు
1: Sir, you guys feel that we will be going to the test, the PC says we'll be west, that's it.